ఇష్టం గాంధీ మహాత్మర సత్య అహింసె పాఠవే నమగే నీతియు. ಗಾಂಧೀ ಮಹಾತ್ಮರ ಸತ್ಯ ಅಹಿಂಸೆ ಪಾಠವೇ ನಮಗೆ ನೀತಿಯು.

చాళుక్య వైసళ బల్లాళ గంగ కదంబరాష్ట్రకూట బల చాళుక్య వైసళ బల్లాళ హక్క బుక్క పులకేశి వి